0: ఈ ఫుట్బాలయం హడ్డియ పస్సార్ పురంకి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌక్ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుక
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహ గరేగండు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహ గరేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహ గరేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దిహవన దుహు గరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్న గిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాల్ యా హత్య పసార్ ఫురం గ మునాసబతు గ బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమే టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిం
0: దివహి గౌమే టీమ సాబస్ సినిమా దండు ఫురాల మాహిం
2: නොදී එක මෙගහර්ට්ස් 2FM අබදුවස් එම් මෙගාත
3: ෆිල්ම් ආම් මියුසික් ගේ දුනියා ෆිනාලු මත තයාරද
4: එහෙන්කම වඩම පොප්කෝන් හොදා තයාර වෙ 2FM ගේ මොනිපුරි ෆිල්ම් ගේ දායරාගේ හාස්‍ය ෂෝ එම්එෆස් ආහාර පතක
3: බොක්ස් ඔෆ් යු ගේ එම් මෙහිට් ෆිල්ම් තගේ මවුලුමත්
5: ইরাই মাইর কি রকম বাবাচে মার কোই রিশতা নিয়ে
4: এমএফ হোগে ট্রেলার তক বালা লং এমএ কামুদানে সিরিজ তক আদি হফতা গে তারি
6: ইয়ার্স ডিকেডস ইচ লাইফ আ ফেডেড লেসার কপি
3: অফ পপকর্ন থিয়েটার এমএ কামুদা ফিল্ম তোগে হাস মনজরতা ওএসটি ব্যাংক হান্দা নাত্তানু লেভে লাভতা কা তিবে ফলুঙ্গে মকবুল তারিয়া কায়কু নুয়াদি হাসিকুন বে
7: কালি সারাস ফোন কোব্বে আ মিহির ফোন
8: নিকাম বিসনাল বালা ওয়াফির বেজে নিতিকাম হুটালা
3: MFS komme haftag bukuru dehoge mendur fo dechhair
4: hame kani nuadhe ekem megahertz divhe fm mo

0: الحمد لله الذي شرف هذه الأمة فجعلها خير أمة أخرجت للناس تأمر بالمعروف وتنهى عن المنكر، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدًا عبده ورسوله صلى الله وسلم وبارك عليه وعلى آله وأصحابه ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فيا أيها المسلمون، أوصيكم ونفسي بتقوى الله عز وجل، فقد قال الله تعالى في كتابه المجيد: يا أيها الذين آمنوا اتقوا الله وابتغوا إليه الوسيلة وجاهدوا في سبيله لعلكم تفلحون. حمده ري عالم تقوى بري مانغ الله اكلانغي ميسا كنن نردفون ام هي ام كمغا مي ام اللي رس كلانغي اي مي امتكي heokantakan amuru kura munkara tan nahi kura ummat kavikan hamakashorun main allah menwi hagubagen alukame veve ehin ilaha konwa kaman aluhekiwan adi muhammadun sallallahu alaihi wasallam ai main allah ge ala kamasha rasula kaman aluhekiwan main allah ekleg fanasha ekleg fanun ge alu ashabun nasha قيامت الدان دن هيوغتوغا ابيكالونا تباويها بيكا صلواتا سلاما بركا اللبان دي آمين. مسلم أخن أخرنج أمي الله نفسجا تيا أمها أخن مان الله بروة وتقوى وري وما وصية كران مان الله وحيك ربا فوا بسفلق مانا غاوي اي إيمان وجميسة كنين ತಿಯಬಾಮಿಹುಂ ಅಲ್ಲಾಹ ತಕ್ವಾ ವೆರಿ ವಾಶೆ ಅದೇ ಕಲಾಂಗೆ ಹಜರತ ಕುತ್ತಮ್ಮುಗೆ ಮಗು ತಿಯಬಾಮಿಹುಂ ಎದೇಶೆ ಅದೇ ಕಲಾಂಗೆ ಮಗುಗಾ ತಿಯಬಾಮಿಹುಂ ಜಿಹಾದು ಕುರಾಶೆ ಈ ತಿಯಬಾಮಿಹುಂ ದಿನ್ನವಾ ನಸೀಬು ಲಿಬು ಮಟ್ಟಕೆ. ಮುಸ್ಲಿಮಹುಂ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹಂ ಇಮಾಮುಮ ಹೇಕಂತಕಂ ಅಮರು ಕುರುಮ ಮುಂಕರಾಯ್ತನ್ ನಹಿ ಕುರುಮ ಎಬ್ಬಾಯಕಂ ಎಬ್ಬಾಯಕಂ ಹೇವಕಂತತ್ತವುಗ ಎಹೀತೆರಿವುಮ ನೊಬಾಯಕಂಕಮು ಮುಜ್ತಮ ಹಿಮಾಯಕ ರಕ್ಕಾತೆರಿ ಕುರ್ಮ ಮಸಕೆ ಕುರ್ಮಕಿ ಇಸ್ಲಾಂ ದೀನುಗ ಮ್ಯಾಗಂಡು ಅಸಾಸ್ತವು ತೆರೆಂ ಹಿಮಿನೇ ಕಮೆ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ವಹೀ ಕುರವಾಫಾವೆ ಕುಂತುಂ ಖೈರ ಉಮ್ಮತಿನ್ ಉಖ್ರಿಜತ್ ಲಿನಾಸ್ ಕುಂತುಂ ಖೈರ ಉಮ್ಮತಿನ್ ಉಖ್ರಿಜತ್ ಲಿನಾಸ್ ತಾಮುರೂನ ಬಿಲ್ ಮಾರೂಫ್ ವತನ್ಹೌನ ಅನಿಲ್ ಮುಂಕರಿ ವತುಮಿನೂನ ಬಿಲ್ಲಾಹ್ ಮಾನೈ ಮೀಸಕುನ್ ನಟಕ ನೆರುವೆ ಎಮ್ಮೆ ಹೇ ಉಮ್ಮೈ ಕಮುಗಾ ತ್ಯಬಾಮಿ ಹುಂ ವೀಮುವೆ ಎಹನೈ ತ್ಯಬಾಮಿ ಹುಂ ಹೇ ಕಂತತ್ತಕಂ ಅಮುರು ಕುರಮುವೆ ಅದಿ ನುಬಾ ಕಂತತ್ತನ್ ನಹಿ ಕುರಮುವೆ ಐ ತ್ಯಬಾಮಿ ಹುಂ ಅಲ್ಲಾಹಂ ಈಮಾಂ ವಮುವೆ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ಗಳತಕುಂ ಹೇ ಕಂತಕಂ ಅಮುರು ಕುರುಮ ಮುಂಕರಾಯ್ತನ್ ನಹಿ ಕುರುಮುಗ ಜಿಮ್ಮಾಯಕಿ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ವೆರಿಕನ್ ದೆವ್ವಾಫ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ವೆರಿಕನ್ ದೆವ್ವಾಫಿ ಬೈಗೆ ಎಮ್ಮೆ ಇಸ್ ವಾಜಿಬ್ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ವಹೀ ಕುರವ್ವಾಫಾವೆ ವಲಯನ್ಸುರನ್ ಅಲ್ಲಾಹು ಮಯ್ಯನ್ಸುರು ಇನ್ ಅಲ್ಲಾಹ ಲಕವಿಯುನ್ ಅಜೀಜ್ ಅಲ್ಲದೀನ ಇಮ್ಮಕ್ಕನ್ನಾಹುಂ ಫಿಲ್ ಅರ್ ಅಕಾಮು ಸ್ಸಲಾತ ವಆತು ಝಕಾತ್ ವಅಮರು ಬಿಲ್ ಮಾರೂಫ್ ವನಹೌ ಅನಿಲ್ ಮುನ್ಕರ್ ವಲಿಲ್ಲಾಹಿ ಆಕಿಬತುಲ್ ಉಮೂರ್ ಮಾನೈ ಹಮಕಶೋರಂ ಅಲ್ಲಾಹನ್ ನಸ್ರು ದೇ ಮೀಹಕ ಎಗಲಾಂಗೆ ನಸ್ರು ದೆವ್ವಾನೆ ಕಂಕಶವರೆ ಹಮಕಶೋರಂ ಅಲ್ಲಾಹಿ ಬಾರುವೆರಿ ವಂತ ಅಜೀಜು ವಂತ ರಸ್ಕಲಾಂಗೆ ಕಂಕಶವರೆ ಎವರೆನ್ನಿ ಬಿಮುಗಾತಿಮ ರಸ್ಕಲಾಂಗೆ ಎವರೆನ್ ಬಾರುವೆರಿ ಕುರವಾಫಿ ನಮ ನಮಾದು ಕಾಯಂ ಕೊ ಝಕಾಯ್ದಿ ಹೇವಕಂತ ಕಂ ಅಮರು ಕೊ ನುಬಾಯಕಂತ ನಹಿ ಕೊಂಗುಳೆ ಮಿಹುನ್ನೆ ಕಂಕಮುಗ ನಿಮ್ಮುವಣಿ ಅಲ್ಲಾಹ ಹಶೆ. ಮುಸ್ಲಿಂ ಅಹುಂ ಅಹರ್ಮಿಂಡಕಿ ಅಲ್ಲಾಹುಗೆ ಹೇ ರಹಮೆ ಫುಳುಂ ಇಸ್ಲಾಂ ದೀನುಗ ಹಿದಾಯತುಗ ಮತೀಗ ಫ್ಯಾತಿಲ ಸಾಬಿತ್ ಕೊಗೆಂ ಕರುಣ ತಕೆ ವಂದೆಂ ದೆಮಿತಿ ಬಿ ಬಯಕೀಮು ಅಹರಮಿಗೆ ತೆರೇಗ ಒಣ್ಣಣಿ ಎಬ್ಬಾವಂತ ಕಮ ಎಕಕು ಅನೇಕ ಕಂಗ್ ಇಹ್ತಿರಾಮ್ ಕುರುಮ ಲೊಬು ವಚಿ ಕಮ
1: అమానాయిత్తరికమా మకారిముల్ అఖ్లాగ్ రివతి సిఫత మికంకమకి అహరమెంగె అహరమెం అబదువస్ దమహట్టాన్ జెహెన కంక మియదు గౌముగె ఇజ్తిమాయి అది అఖ్లాగి ఫేరామ బలాయిర్ రంగల్ ఖురాన్ జెహే బైకంతం ఎబహురి వకిన్ ఖాసక మ్యాంగ్ అల్లాహ్ హుర్మైత్తరి కురవ్వాఫావా మీసకుంగె లేయ ముదల అబుర్ రక్కా తిరుకుర్మటక మసక్కైతకె ఖురాన్ వని జెహివ మిఫద కంకన్ రంగల్ ఖురవేని హేవకంతత్తకం అమురుకో నుబా కంతత్త నహీ కురుముగె ఇజ్తిమాయి మసూలియత్ దమహట్టాగె ముస్లిం అహుం కొమ్మె ఫర్దకువెస్ హేవకంకమం అమురుకో నుబా కంకన్ నహీ కురుముగా ఫర్దీ జిమ్మా అదా కురంజే ఎమీహక కుళదానవై మింవరకుం మికమం ఇషారై కురవ్వా కీర్తి రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వా ఫావే మన్ రఆ మింకుం ముంకరం ఫల్యుగయ్యిర్హు బియదిహ్ ఫఇన్ లం యస్తతిఅ్ ఫబిలిసానిహ్ ఫఇన్ లం యస్తతిఅ్ ఫబిఖల్బిహ్ వదాలిక అద్ఆఫుల్ ఈమాన్ మానే తబామిహుం కురమీహక ముంకరాత్ ఫనిజనమ ఫఎమీహక అతుం ఎకం మనా కురాషే అతుం మనా కురుముగె కుళదానకన్ నులిబును మీహా దులుం ఎకం మనా కురాషే దులుం మనా కురుముగె కుళదానకన్ నులిబును మీహా హితుం ఎకమం ఇన్కార్ కురాషే మీ ఈమాన్ కముగె ఎమ్మె దశ దరజే షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహు ఇదాల్వి మ్యాంగ్ అల్లాహ ఎకలాంగ్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హరామ్ కురవ్వాఫావా ముంకరాయ్ తగు తెరేగా హరామ్ కురవ్వాఫావా ముంకరాయ్ తగు తెరేగా హిమినే కుఫ్రా ఫాసికు కమ ఉరదుముగె అమల్ తక రుహిగెన్ హున్న మీహాగె హితుగా మ్యాంగ్ అల్లాహు ఏనాగె మచ్చ వాజిబ్ కురవి ఈమాన్ కమెన్ నువే ముస్లిం అహుం ముజ్తమాగా హింగా నేగ్గాని అమల్ తం హుట్టుమ ముజ్తమాగా హింగా నేగ్గాని అమల్ తం హుట్టుమ కురవే కొమ్మె మసకతకి తిమాగ అమిల్ల ముదల అమిదరింగె సలామతట్టక కురవే మసకతే మికముగె వర రీతి మిసాల జసవ కీర్తి రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవి బస్లగె మానాగావే మ్యాంగ్ అల్లాహు కండాళువ్వాఫావా ఇంతకుగా కాంబె హున్న మిహాయ ఎకలాంగె కండాళువ్వాఫావా ఇంత ఫహనలాదా మిహాగె మిసాలకి నవెగ్గా దతురుకురి బైగె మిసాలే గురోత్లాగెన్ ఎబ్బయకు తిబేన్ జహుని నవుగె మతీగై అనెబ్బయకు నవుగె అడీగై అడీ అడీ బేగా తిబే మీహుం ఫెన్ హోదాన్ జహిని మతీ బేగా తిబి మీహుంగె తెరేన్ గొస్ గొహె వీమా అడీగా తిబి మీహుం బుణ్య అహరమెం మితిబే హిసాబు నవుగె అడీన్ తనే ఫూవట్టా దమా హింగాషే ఏరుం మతీగా తిబి మీహున్ నన్ ఉందగు నుకో అహరమెన్న ఫెల్లిబేనే ఫహ ఎమీహుం ఎ ఖురాన్ ఓణు కంత ఖురాన్ ఎమీహుం దూకొల్లాఫి నమ నవుగా దతుర్ ఖురా ఎమ్మెన్ గరగువె హలాకువె దా హుట్టే అది ఎమీహుంగె అతుగా హిఫాట్ట ఎకం హుట్టువాఫి నమ ఎమీహున్న నవుగా దెంతిబి మీహుం వెస్ సలాం ఎవ్వా హుట్టే అల్ ఇమాముల్ గజాలి రహిమహుల్లాహు విదాళు విఫావే హేవకంతకం అమరు కురుమ నుబాకంత నహీ కురుమకి ఇస్లాం దీనుగ ఎమ్మె మతివరి ఎత్తంబు ఎయి ఏ మక్సదక ఎయి ఏ మక్సద్ కట్టక ఎమ్మిహా రసూల్ బేకలున నబీ బేకలుం ఫణవును మక్సదు ఎకం హుట్టువ ఎకం హుట్టా లెవి ఎకమా బెహే ఇల్ము నెతి హింగజ్జ నమ నబీ బేకలుం ఫణువు మక్సదు గెల్లుని అది దీనుగె ఉసూల్త ఫుండు ఫుండువే రసూల్ బేకలుం గెనెస్తివి హిదాయతుగె అసరు ఫిలాదియై ఏరుం మగ్ఫిరదుమా జాహిలుకం ఫెతురి ముజ్తమాగా ఫసాద్ ఆమువే రత్త ఖరాబువే అళుతకుం హలాకా కురిమత్లాన్ జహిదానే అది హిసాబల్లవా దువస్ అతువజ్జ మద్దాందెన్ ఎబా మీహున్నం ఎకమెన్ నువిస్నేనే మ్యాంగ్ అల్లాహు గళతకుం హేకొంతకం అమరుకో నుబాకంత నహీ కురుంగ మస్ మసక్కె ఖురానే బయకు ముజ్తమాగా అబదువెస్ తిబేన్ జహేనే ఏ బయకి వదే బామి హున్నకి కామియాబీగ అహుల్ వరింకం బయాన్ కురవ్వా మ్యాంగ్ అల్లాహు వహీ కురవ్వా ఫావే వల్తకుం మింకుం ఉమ్మతున్ వల్తకుం మింకుం ఉమ్మతున్ యదుఊన ఇలల్ ఖైర్ వయఅమరున బిల్ మారూఫ్ వయన్హౌన అనిల్ ముంకర్ వౌలాయిక హుముల్ ముఫ్లిహూన్ మానే హేకముగ మగ గవా అది హేకంత హేకంతకం అమరు కురా అది నుబాకంత నహీ కురా బయకు ತ್ಯಬೇ ಮಿಹುಂಗೆ ತೆರೆಯಿಂ ವಾಹುಷಿಕಮೆ ಎವರೆನ್ನಕಿ ಹಮ ದಿನ್ನವಾಣೆ ಮಿಹುನ್ನೆ ಮುಸ್ಲಿಂ ಅಹುನ್ ಮುಯ್ಸಮ ರಂಗಳು ಮುಯ್ಸಮಾಕ ನುವತ ನುಬೇ ಮುಯ್ಸಮಕ ಬದಲು ಕುರಣಿ ಆಹಾರ ಮೆಂ ಅಮಿಲ್ಲೆ ಮುಯ್ಸಮ ಇಸ್ಲಾಹ ಕುರಾನ್ ತಿಬೀವೆಸ್ ಹಮ ಆಹಾರ ಮೆಂ ಇಸ್ಲಾಹ ಕುರಾನ್ ಮಸಕ್ಕೆ ಕುರಾಹ ಹಿಂದಕು ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹುಗೆ ಮದದ ಹಿ ತೆರಿಕಂ ಎಬೇಕಲ್ಲಿಬೇನೆ ಅದಕ್ಕೆ ರಷಗ್ಗೆ ಅಹಲ್ವರಿ ನಕಿ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹಂಗ್ ಇಮಾಮೆ ಏಕಲಾಂಗೆ ಅಕ್ಕಿಯಮಂತಿರಿವ ಬಯಕವೆ ಜನಮ ಏಕಲಾಂಗೆ ಎಬಯಕ ತನವಸ್ಕಮ ಫುದುನ್ ತೆರಿಕಂ ದೆವ್ವಾಣೆ ಮಿಯಾ ಖಿಲಾಫಂ ಅಮಲು ಕುರಾನಮ ಮಿಯಾ ಖಿಲಾಫಂ ಅಮಲು ಕುರಾನಮ ಎಬಯಕು ಹಲಾಕು ಕುರವ್ವ ನೆತಿ ಕುರವು ಮಂಗ್ ಏಕಲಾಂಗೆ ಕುಳದುಂ ವಂತವೆ ಒಡಿಗೆಂವೆ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹ್ ವಹಿ ಕುರವ್ವ ಫಾವೆ ವಲೌ ಅನ್ನ ಹಲಲ್ ಕುರಾ آمنوا واتقوا لفتحنا عليهم بركات من السماء والأرض ولكن كذبوا فأخذناهم بما كانوا يكسبون ماني رتق أهل ورين إيمان وتقوى ورين إيناما هم كشورون ودننا بمون تمن رسكالانك أورنك مچا بركاتك مغتن حلوبا دبيمه إحنك مغو أورن دوك كروه دن أورن ಹೋದ ಉಳ್ನು ಅಮಲತ್ ಅಮಲ್ ತ ಕಟ್ಟಕ ತಿಮನ್ ರಸ್ ಕಲಾಂಗೆ ಕೋಫಾಗೆ ಅಜಾಬು ಎವ್ರಂಗ್ ಹಿಪ್ಪೆವೀಮೆ ಮುಸ್ಲಿಂ ಅಹುಂ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ರುಸ್ಸೆಮಾ ಫುಸ್ಸೆಮುಗೆ ಮಗು ಇಖ್ತಿಯಾರು ಕುರೆ ದುನಿಯವಿ ಎದುಂತಕ ಫಸಾದಾಗೆ ಮಗ್ತ ಬಂದುಕೊ ಫಿತ್ನಾಗೆ ಮಗ್ತಕ ತಬಾವ ಮೀಹ ಕಣ್ಣುವೆ ಅದಿ ತಿಬಾಯಿ ಫಿತ್ನಾಗೆ ಅಲಿಫಾಂಗಂಡ ದರ್ವಳ ಮೀಹ ಕಣ್ಣುವೆ ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲಾಹು ತಿಯಬಾಮಿ ಹುಣ್ಣ ರಹಮಲ್ಲವ್ವಾಶ್ ಆಮೀನ್ بارك الله لي ولكم في القرآن العظيم ونفعني وإياكم بهدي سيد المرسلين أقول ما تسمعون وأستغفر الله لي ولكم فاستغفروه إنه هو الغفور الرحيم

అది ఎవరెన్న తిమల రసకలాంగ ఆ ఎత్తె భయాం వెగింవా గొతుగా కియా దివ్వా హిందు తిమల రసకలాంగి ఆ బద్దలు మన్నే దేమీ హుంబునెతి తియనూం ఎహిం కుర్వాన గెనెస్ దివ్వాషే నువత ఎ కుర్వాన బదల్ గెనెస్ దివ్వాషే కలేగి ఫాన్ విదాలు వాషి తిమం కలేగి ఫాన్ అమిల్ల ఫుల ఎ బదల్ కురవ్వుమకి తిమం కలేగి ఫానం ఒక్కమెన్ నూనె తిమం కలేగి ఫానం ఇవ్వవా వహయ్యం మెనుయి తిమం కలేగి ఫాను తబావె వడైను గన్నవమి తిమం కలేగి ఫానుగ వెరి రసకలాంగి తిమం కలేగి ఫాన్ ఉర దిజ్య నమ బొడువె గింవా దువహిగ్గ అజాబ హమ కషరుం తిమం కలేగి ఫాను బిరువెతి వడాగన్నవమే.

అందరం మీ గణేష్ థింగ్ లవ మీ థీ థీ మగే మీ లవ మీ హిమణాలుదిని మీ ఫోన్ మీ వాహక దక్కాలి హజ్జ హజ్జ ఎదును లవయకి అలీరమి జర్ ఆఫిత్ గె లవే గెనిస్తీనుమా ఎమ మతారన్ మీ ఆల్బమ్ గ హిమణా ఫలవతోగి తెరిన్ లవే మీ గెనిస్తీని మే ఐసా బోన్ మిన లిఫ్ మెసేజ్ కె మెసేజ్ మీ దన్నవాలదేని ఆయిషా ఫునువా ఫ మెసేజ్ ఆశి కిహినెత్ బరాబరు ఆయిషా జహాలదీబా ఇష్కు మే జో ఫనా నహో ఫ్రమ్ పాకిస్తాన్ డ్రామా గులాం బాద్షా సుందరి మీ ఓఎస్టి నెతియా ఓకే వన్ పాకిస్తాన్ రీతి లవే మీ నెతియా మీ లవణితియా ఎడ్కొల్లబా ఎఫ్ఎంకి ప్లేలిస్ట్ వర రీతి లవే మీ గులాం బలాలని ఇంకే గులాం బాద్షా సుందరి మీ హర్దం పాకిస్తాన్కి వర మషూర్ ఎడ్ డ్రామా ఎంవిమ హీవా గొతు మీ ఐషా మీ డ్రామా మీ మీ దోస్కోడు బలాతీకనిగదే మీ మీ లవే సీదా రిక్వెస్ట్ కూరి ఏమ మీ లవ గెనిస్తేన మీ హారు గడి హతరు గడి సాళీస్ మినిట్ సాళీస్ ఫస్సీ కుంతి హింగాఫ మీ వణి అవును మింగే షోక బ్యావిరి ఉమంగ్ మెసేజ్ హిమణాలుమ అది లవే అడు హాల్మ వెసమ మీ గొత్త మెసేజ్ కురవేణి పిఎస్ఎం ఏఐ మెసేజ్ కురాణి డిఎఫ్ఎం నోది హేకే మీ పేజ్

0: ఫుట్బోళయం హైద్యా ఫస్సార్ ఫురుంగి మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏక కుంది హేక గదొడు రస్మి దనుక
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుంగనిస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగడు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరువన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరువన దుహుగి రేగడు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హెవ్వన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హెవ్వన దుహుగి రేగడు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబద పురాణి ఎన్ మెగిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాలే హద్దియ ఫసార్ ఫురుం గ మునాసబతు గ బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమి టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివహి గౌమి టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: ಆಯ್ಲಾಯಾ ದೆಕೊಳ ಜಹುರ ಲೋಬಿನ್ ಕುರಿ ಕ್ಯಾವಿನಿ
3: ಮಿಹಾತುಗೆ ಫರಾತು ಅಹರಿಂ ಬೇಣುಂ ವಾಫದ ಲೋಯಿಬ್ಬ ಅಳಾಲುಮ ಓಗಾ ತೆರಿಕಂ ಇಹುಸಾಸ್ನುವಣಿ ಕೇವ್ವೆ
2: ಲೋಬಿಗೆ ಹುಳುಕೊಳು ಫಂಡುವೆ ಕ್ಯಾವಿನಿ ನಿಮ್ಮ ಕಾಹಮಿಯತ್ಯ ಸಬಬ ಕಿಕ್ಕೋ ಬೇಬಾ

0: అది మీస్తకున్న తదుమడు హాల్ జహుమఫహు ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఎత్తం ఎవరెన్ దోకో మకరు హదతి కలేగ ఫాను ఇదాళు వాషె ఎవరింగె మకరు రద్దు కురెవ్వుముగా అవ్వోహు అవస్వె ఒడిగతుం బొడె హమ కశ్వరు తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే.
1: అలినూరు.

0: ఈ ఫుట్బాలయం హడ్డియ పస్సార్ ఫురుంగే మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌక్ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుక
0: దివహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది అఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివి రాజ్య గడు వగుతుం గెనస్తేనే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహు రేగండు దివహి రాజ్య అఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహుగి రేగండు అఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహుగి రేగండు బంగ్లాదేశ్ దివహి రాజ్య
0: జూన్ దిహవన దుహుగరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబదు పురాణి ఎన్న గిన పాయింట్ హోదా దేతి
0: దివహి ఫుట్బాలే హత్య పసార్ ఫురుం గ మునాసబతు గ బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివహి గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
0: దివహి గౌమే టీమ సాబస్ దినమ దండు ఫురాల మాహి
2: I love you. Duha ko sa aning ito kaya sa araw wala nanta.
3: No.
2: Promise.
3: Promise.
4: Emi hum tha abado ekugamu mabawo tuwi.

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: శివ,
1: ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏ సబ్జెక్ట్ అన్నా డీప్గా వెళ్తే మిగిలే జీరో. నీ తమ్ముడు ఇప్పుడు ఆ జీరోకి చాలా దగ్గరగా ఉన్నాడు.
2: మెడికల్ ప్రొఫెషన్లో కోపాన్ని కంట్రోల్ చేయలేని మనిషి ఒక సర్జికల్ బ్లేడ్ పట్టుకున్న మర్డర్తో సమానం.
3: చూడండి, మీకు విషయం చెప్పడానికి వచ్చిన అధ్యాపకురాలకి అర్థం కాకుండా ఒక్క పదము ఆంగ్లం వాడకుండా మాట్లాడుతున్నాను, సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్లంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయిని మినహాయించి మిగతా వాళ్ళంతా మీ ఇష్టం. కక్కుర్తి పడకండి, తరగతులు పెరిగే కొద్దీ కొత్త తరగతులు వస్తూనే ఉంటాయి, మీకు అవకాశాలు బాగానే ఉంటాయి. మన భాష రాని వాళ్ళకి మిగతా తరగతులకి చెప్పండి, ప్రతి తరగతికి తిరిగి ఇదే చెప్పలేను, నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఆ అమ్మాయి పేరు
4: తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రము గులాబీ రంగు, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా?
5: మీ దెఫ్యూంగవిస్ మేగన్ మౌలువకి ఆది అఖిలా ఫునరువెరి మెడికల్ సర్జనే ఎనగె లోబ్వెరియాయ వకివాంజిహుమున్ కురిమతివా నఫ్సాని కంకమా అమిల్ల దిరియుళుం బరుబాదు కొల్లుమక్కురాదతురు ఎనగె దిరియుళుం మాయుస్కముగె ఫుం వడుగణక వెట్టిగెందా మంజరు మీ ఫిల్మ్ తకుం వరం అసరుగదకొద్దక్కువదే. తెలుగు సినిమాకి తారీఖ్ బదల్కొల్లి అర్జున్ రెడ్డియకి వర వరుగద అది ఎహామె తఫాతు ఫిద్దుమే. మీ ఫిల్మ్గా లీడ్ రోలం ఫెనిగింది విజయ్ దేవరకొండ, అది షాలిని పాండే. మీ విజయ్కి ఫిల్మీ కెరియరుగా ఎనియల్ లిబును ఎమ్మె బొడు, అది ఎమ్మె ఫాగ కొల్లెవి కామియాబీ.

0: మీ ఇస్మాయిల్ అఫ్వాన్
1: రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం
0: అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం
1: దొంవెలి